0: అయ్యో గోడే తరి,
1: అయ్యో గోడే తరి,
0: చతుర గోళ క్యారా గోళా చతుర గోళా చతుర ఏక పేరైనా యా గోళా బోల్లా యా చతుర బోల్లా గా
2: ఎక చతుర నార కరకే సింగార
3: ఎక చతుర నార బడి హోషియార
2: మేరే మన కే ద్వార యే ఘుసత జాత
3: అప్నే హి జాల మే ఫసత జాత
2: హమ మరత